తరుడి గమౌలా సీ సునీల్ చావ్లా మీనా సాక్షి దినేష్ చోప్రా తను నాను రాధికా రాణి అంశుల్ గుప్తా ఇస్మితా రాణి ఔర్ సాత్ బీన్ కే పరివార్ జన్ ఆప్ సభీ కీ ఫర్మాయిష్ పర్ ఆయే సునతే హే మొహమ్మద్ రఫీ కీ ఆవాజ్ మే గీత్ ఔర్ ఫిల్మ్ కా నామ్ హే హవస్.